శ్రీ పరాభవమాన సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపదమాసం, కృష్ణపక్షం, తదియ అనగా సెప్టెంబర్ 29 ఈరోజు మంగళవారం. నేటి సాహిత్య కార్యక్రమంలో భాగంగా తెలుగు కవుల గురించి తెలుసుకుంటూ మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటూ చక్కని లలిత గీతాలను కూడా వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమం ముందుగా వినండి ఒక మంచి మాట. మనిషి తన చైతన్యంలో ఉన్న ఆలోచనలకి ఎదగడానికి, రూపం దిద్దుకోవడానికి అవకాశమిస్తే అవి విజయానికి దారితీయగలవు. ఆ అపారకరమైన విజయాలను నాంది ఏమిటంటే నేను చేయగలను అనే సంకల్పము మరియు దృఢ విశ్వాసం మాత్రమే, అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అంతే కదండి, ఏ పని అయినా నేను చేయగలను అనే బలమైన నమ్మకం మనపైన మనకు ఉండాలి. మరియు ఆ పని పట్టుబడక ఎన్ని ఇబ్బందులు వచ్చినా దృఢమైన సంకల్పం కలిగి ఆ పని చేస్తే విజయం మనదే అవుతుంది. శ్రోతలు, ఇది ఈనాటి మంచి మాట.

0: శ్రోతలు ఇప్పుడు వినండి అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి వండూర్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణిచంగా రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి నార్త్ పాసెస్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్, కదంతల, స్ట్రైట్ ఐలాండ్, స్వరాజ్ ద్వీపం మరియు సహీద్ ద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి బాంబుక రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి నార్త్ పాసెస్ రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంత్రం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటుల రాకపోకల సూచనలు. ఇప్పుడు వాతావరణ సూచన విందాం. శ్రోతలు, వాతావరణ కేంద్రం అందించిన సూచనల మేరకు అండమాన్ నికోబార్ దీవులలో అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం తీరంలో అలలపోటు ఎక్కువగా ఉండటం కాబట్టి సముద్రంలోని మత్స్యకారులు చేపలు పట్టుటకు అనుమతి లేదు. పడవలు కూడా అత్యంత అప్రమత్తంలో ప్రయాణించాలని సూచన జరిగింది. శ్రోతలు, వాతావరణ సూచన విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: इस एक्ट में ऐसे प्रावधान भी किए गए हैं जिनसे एचआईवी के साथ जी रहे लोग भेदभाव या बुरे बर्ताव से जुड़ी शिकायत को आसानी से दर्ज करा सकते हैं. इन शिकायतों के निवारण के लिए हर राज्य में कम से कम एक लोकपाल की नियुक्ति होगी. साथ ही साथ हर संस्थान जहां 100 से अधिक लोग काम करते हैं एक कंप्लेंट ऑफिसर, और हर स्वास्थ्य संस्थान जहां 20 या अधिक लोग काम करते हैं वहां भी एक कंप्लेंट ऑफिसर होना जरूरी है. अगर कोई व्यक्ति एचआईवी संक्रमित व्यक्ति के साथ नफरत, भेदभाव या हिंसक व्यवहार करता है तो उस व्यक्ति को कम से कम 3 महीने से लेकर 2 साल तक जेल या 1,00,000 रुपए तक जुर्माना या दोनों भरना पड़ सकता है. साथ ही लोकपाल के ऑर्डर्स का पालन न करने पर 10,000 तक जुर्माना भरना पड़ सकता है, और कानूनी कार्यवाही की गोपनीयता में विच्छेद करने पर 1,00,000 तक का जुर्माना भरना पड़ सकता है. तो अब बताइए, आपने HIV एंड AIDS एक्ट 2017 के बारे में ढंग से जाना क्या? अपने अधिकारों की पूरी जानकारी लेकर सही किया क्या?
2: India's greatest treasures are not just its monuments, they are its people, culture, and untold stories. The Ministry of Information and Broadcasting, through Prasar Bharati, proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine,

శ్రోతలు, నేడు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం గుండె జబ్బులున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, వ్యాధి రాకుండా అవగాహన మొదలైన అంశాలపై ఈ రోజున ప్రసారం చేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దొరబాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండ వ్యాధులు, దంత తదితర వ్యాధులు గుండె జబ్బులకు దారితీస్తాయి. కేవలం పిడికెడు గుండె మాత్ర మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుంది. ప్రపంచ హృదయ దినోత్సవం ఈ విషయాలపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. గుండె సమస్యలు వివరిస్తూ గుండె వ్యాధులు రావడం, వాటి కారణాలు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు సూచిస్తారు. అయితే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సభ్యులు 4 ప్రధాన కారకాలను నియంత్రించడం ద్వారా కనీసం 80% అకాల మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. అవి ఏమిటంటే: పొగాకు వినియోగించటం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక స్తబ్దత, మద్యం వినియోగం, వేలకు ఆహారం తీసుకుపోవడం, వ్యక్తిగత వృత్తిపరమైన ఒత్తిళ్లు, తగినంత వ్యాయామం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగిస్తాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోవడం కూడా ఒక విధంగా గుండె జబ్బులకు కారణమని చెప్తున్నారు. ఆకుకూరలు గుండెకు ఎంతో మంచిది. క్యాన్సర్ వంటి రోగాలకు సైతం దరిచేరనియవు. పాలకూర, కొత్తిమీర, రాడిష్ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు పోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవే గుండె పనితీరును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. ఈ ఆహారపు అలవాట్లు ఉన్నవారు ఇతరులతో పోలిస్తే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు 11% తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఓట్స్ తినడం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే బీటా గ్లూకోజ్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్ మొదలైన ఆహారంలో తీసుకోవడంతో మంచిది. వీటితో ఉండే విటమిన్, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా టమోటోలు, యాపిల్, సోయా వంటివి తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు. సాధారణంగా చేపలు ఎక్కువగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు వైద్య నైపుణ్యులు. చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొందరు అంకెలను లెక్క పెట్టుకుంటే మరికొందరు తమకు ఇష్టమైన పాటలను వినడమో లేక పుస్తకాలు చదవడమో చేస్తారు. ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి దూరమవుతుంది. ఈ ప్రపంచ హృదయ

దినోత్సవం రోజున ప్రజలకు వైద్య నిపుణులు హృదయం సంబంధిత వ్యాధులు వాటి నివారణలపై ప్రత్యేక అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తారు. ఈ సంవత్సరం యొక్క ప్రపంచ హృదయ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. శ్రోతలు, ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా.

శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన సూచన. ఆకాశవాణి శ్రీ విజయపురం బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ ఎంప్లాయ్మెంటల్ కోసం సెలక్షన్ టెస్ట్ను నిర్వహించనుంది. విద్యార్హతలు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రత, హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అభ్యర్థులకు అవసరమైన అర్హతలు. వయోపరిమితి 31 ఆగస్టు నాటికి, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు కలిగి ఉండాలి. పైన పేర్కొన్న అర్హతలు కలిగి శ్రీ విజయపురం పురపాలక సంఘం పరిధిలో నివసిస్తున్న అభ్యర్థులు నిర్దేశిక ఫార్మెట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ను ఆకాశవాణి శ్రీ విజయపురం డ్యూటీ రూమ్ నుండి పొందవచ్చు. సరిగ్గా పూరించిన దరఖాస్తులను ఆకాశవాణి శ్రీ విజయపురం వారికి సమర్పించాలి. పూరించిన దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 5 అక్టోబర్. బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ ఎంపిక కావడం భవిష్యత్తులో సాధారణ ఉద్యోగానికి ఎలాంటి హక్కులు కల్పించదు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆకాశవాణి శ్రీ విజయపురంను సంప్రదించవచ్చు.

మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ దగ్గర ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందజేస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరాల కట్టకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడిమిగల వీడియోను రూపొందించి మీ దీవుల కథను ప్రపంచానికి తెలియజెప్పటమే. అంతేకాదు, గెలుచుకోవడానికి అందమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 2 లక్షల రూపాయలు, జాతీయ స్థాయిలో అయితే ఏకంగా 5 లక్షల రూపాయలు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వేవ్స్ యాప్ను నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రామ్కు వెళ్ళి మీ వీడియోను సమర్పించండి. ఈ వీడియోను సమర్పించుటకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 30వ తారీఖు. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాలను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారత వేదిక, మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొనండి, లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.

నేటి సాహిత్య కార్యక్రమంలో భాగంగా తెలుగు కవి అడవి బాపిరాజు గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అడవి బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలోని అక్టోబర్ 8, 1895 ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబంలో కృష్ణయ్య సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భీమవరం హైస్కూల్లో చదివి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బిఏ చదివి మద్రాసు లా కాలేజీలో బిఎల్ పట్టాను పొందారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటకకర్త అయ్యున్నారు. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపేవాడు. 1922 భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని అరెస్టు అయ్యారు. జైలులో ఉండగా శతవాహనాలు నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవలను ప్రారంభించారు. బందరు జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించారు. తిక్కన సముద్రగుప్తుడు లాంటి చిత్రాలను గీశాడు. 1939 సినీ రంగ ప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశాడు. 1944 నుంచి 1947 సంపాదకత్వం వహించారు. ఈ సమయంలో తుఫాను, గోనగన్నారెడ్డి, కోనంగి నవలలు రచించారు. కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించుకున్నారు. 1934 నుండి 1939 బందర్ నేషనల్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. 1944 హైదరాబాద్ నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పనిచేశారు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారుగా పనిచేశారు. నవ్య సాహిత్య పరిషత్ స్థాపించిన వారిలో బాపిరాజు ఒకరు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులోని ఒక ఫౌండేషన్ ప్రారంభించారు. బాపిరాజు నవల నారాయణకునుగు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో సముద్రగుప్తుడు, తిక్కన ప్రసిద్ధమయ్యనేవి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి, కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది. 1922 సహాయ నిరాకరణ ఉద్యమంలో 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. తన జైలు జీవితానుభవాలను తొలకరి అనే నవలలో పొందుపరిచారు. బాపిరాజు నవరంగ సంప్రదాయాల రీతిలో ఎన్నో చిత్రాలను చిత్రించారు. ఈయన చిత్రించిన శబ్దబ్రహ్మ అనే చిత్రం డెన్మార్క్ ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలైన చిత్రాలు తిరువాన్కూర్ మ్యూజియంలో ఉన్నాయి. 1951 అప్పటి మద్రాసు ప్రభుత్వం కోరికపై సింహాలంలోని సిగిరయ్య కుడ్జ చిత్రాలు ప్రతికృతులను చిత్రించారు. వాగ్దేవి, వేణి భగము, భారతి మొదలైన రచనలు, మరెన్నో కథలు, గేయాలు రచించారు. కొన్ని కథలు కన్నడ భాషలోనికి అనువదించబడ్డాయి. ఈయన సెప్టెంబర్ 22, 1952 మరణించారు. శ్రోతలు, సాహిత్య కార్యక్రమంలో భాగంగా తెలుగు కవి అడవి బాపిరాజు గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో మరొక పాటను విందాం.

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. ప్రకృతి ఒసుకిన పెన్నది మన తెలుగు తల్లి మధురమైన సన్నిధి. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.